శ్రీ గణేశాయ నమః. అస్మత్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం బ్రహ్మ మురారీ స్థిపురంతకారీ దానో శశి భూమి సుతో బుధస్స గురుశుక్ర శని రాహు కేతవ.